0: నిజనిద పదమ మగరి సరి
1: ధని సనిద పదమ మగరి సరి
0: పదమ అదు మూరనే కాల త్రికాలదల్లి ఇదే గమ్మ పద ధని సనిద పదమ మగరి సరి
1: గమ్మ పద ధని సనిద పదమ మగరి
0: ధని సనిద పదమ మగరి సరి
1: ధని సనిద పదమ మగరి సరి
0: మగ మప మగరి సరి గమ పద ప గమ పద ధని సనిద పద మగరి సరి మగ

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై రామనాథన్, మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం, శ్రీరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి రూపక తాళం.
2: Listen to a Carnatic vocal recital by Srimati Dwaram N. Vijay Lakshmi. Accompanying artists are Shri Pudukkottai Ramanathan on violin and Shri P. Ravindrudu on mridangam. Srimati Lakshmi begins her vocal recital with Shri Varalakshmi Namastubhyam, a composition of Muthuswami Dikshitar in Rag Shri, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి ధర్మవతి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి పరంధామవతి రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ ధర్మవతి పరంధామవతి సెట్ టు రూపక్తాళ్.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై రామనాథన్, మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు. కార్యక్రమంలో చివరిగా వినండి కమలా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై రామనాథన్, మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic vocal

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Sri Malladi Ravikumar, supported on violin by Sri Ampola Murali Krishna and on mridangam by Sri K. Sadguru Charan.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది రవికుమార్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీకి సద్గురు చరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజస్వామి కీర్తన శ్రీ నారసింహ ఇన్ రాగ్ ఫలమంజరి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ నారసింహ ఫలమంజరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన.

0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic classical music program, you are enjoying vocal recital by Sri Malladi Ravikumar. Now listen to a Tyagaraja Swami composition, Bagayanaya, in Ragchandra Jyoti, set to Adithal.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది రవికుమార్ గారి గానం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బాగాయనయ్యా చంద్రజ్యోతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమ్ములు సత్యవతి వైలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమం ముందుగా వినండి ఎన్నడు జూతునో కళావతి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ వయోలిన్ కాన్సర్ట్ బై శ్రీమతి అమ్ముల సత్యవతి. షీ ఈజ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. శ్రీమతి సత్యవతి బిగిన్స్ హర్ కాన్సర్ట్ విత్ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఎన్నడు జూతునో ఇన్ రాగ కళావతి సెట్ ఆదితాళ్.

0: అపరాధములన్నీయు మన్నించి లతాంగి రాగం ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన.
1: You will now listen to a composition of Patnam Subramanian Iyer. Aparadhamulanniyum mannichi en raag latangi set to Aditaal.

0: ఇప్పుడు హిందోళ రాగంలో సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన భజరే గోపాలం ఆదితాళం.
1: Now listen to a composition of Sadashiva Brahmendra, Bhajare Gopalam in Rag Hindolam set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమ్మ సత్యవతి వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీ ప్రసాద్ బాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భజ మానస బహుదారి రామ్ ఆరితాళం తులసీవనం కీర్తన.
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You are listening to a Carnatic classical violin concert by Srimati Amula Satyavati. She is accompanied on mridangam by Sri Varanasi Kali Prasad Babu. Srimati Satyavati continues her recital with a composition of Tulivanam Bhajamanasa in Rag Bahudari set to Aditaal.

0: అనురాగము లేని సరస్వతి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి అనురాగము లేని ఎన్ రాగ్ సరస్వతి సెట్ రూపకతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి జగదోద్ధారణ కాపీరాగంలో పురందరదాస దేవరనామ ఆదితాళం.
1: శ్రీమతి సత్యవతి కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ పురందరదాస దేవరనామ జగదోద్ధారణ ఇన్ రాగ్ కాపీ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీమతి అమ్ముల సత్యవతి వయలిన్ వాద్యక చేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical violin concert by Srimati Amla Satyavati. She was accompanied on mridangam by Sri Varanasi Kali Prasad Babu. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime, Indian music.